శ్రోతలకు నమస్కారం. మరో అందమైన బుధవారం రోజు మీ అభిమాన కార్యక్రమం సౌందర్య లహరితో మీ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. అవునండి, నేను విష్మా మీ సేవలో 12 నుంచి 12:30 వరకు. అందం అనేది కేవలం అలంకరణలో కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలిలో, మంచి ఆలోచనల్లో, చిరునవ్వుల్లో కూడా ఉంటుంది. ఈరోజు అలాంటి అందమైన విషయాలను చక్కని పాటలతో కలిసి ఆస్వాదిద్దాం. మరి ఈ రోజు సంగీతంతో మరింత మధురంగా మార్చేద్దామా?

ఉదయం ఎలా ప్రారంభిస్తే మన రోజు ఎలా ప్రారంభమవుతుందో చాలా వరకు మన రోజంతా అలాగే సాగుతుంది. ఉదయం ప్రశాంతంగా లేచి కొద్దిసేపు దేవుడిని స్మరించడం, ఒక గ్లాసు నీరు తాగడం, చిన్న వ్యాయామం చేయడం, ఈ చిన్న అలవాట్లు శరీరానికే కాదు ముఖానికి కొత్త కాంతిని తీసుకొస్తాయి. అందమైన జీవితం మంచి అలవాట్లతోనే మొదలవుతుంది.

బంగారం వజ్రాలు అందాన్ని పెంచవచ్చు, కానీ నిజమైన అందాన్ని వెలిగించేది మన చిరునవ్వు. మనం నవ్వినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంట్లోనైనా, కార్యాలయంలోనైనా, పాఠశాలలోనైనా ఒక చిరునవ్వు ఎన్నో హృదయాలను గెలుచుకుంటుంది. అందుకే ఈరోజు ఎవరికైనా ఒక మంచి మాట చెప్పండి, ఒక చిరునవ్వు పంచండి.

శ్రోతలారా, ఆరోగ్యమే అందం, ఖరీదైన సౌందర్యం సాధనాల కంటే మన శరీరానికి అవసరమైన పోషకాహారం చాలా ముఖ్యమైనది. తాజా కూరగాయలు, పళ్ళు, పప్పు ధాన్యాలు, తగినంత నీరు, ఇవన్నీ మన చర్మానికి సహజమైన కాంతిని అందిస్తాయి. మన ఆరోగ్యాన్ని ప్రేమిస్తే అందం సహజంగానే మన వెంట నడుస్తుంది.

0: చిచి నేను డబ్బుల గురించి రాలేదండి, నా జాకెట్ గురించి వచ్చాది. 1000 రూపాయలు పెట్టి కొన్నా.
1: ఓకే
0: పర్లేదులేండి, మీరు రేపు వాష్ చేసివ్వండి మంచిగా, నేను రేపు వచ్చి తీసుకుంటా.
1: జాకెట్ కోసం వచ్చా అన్నారు.
0: మీరు వాలెట్లో డబ్బులు లేదన్నారు.

0: మెడిసిన్ 3 వారాలు తప్పకుండా వాడండి. 25,000 సార్.
1: 25,000. మొదటి వారం జీతం వచ్చేసిందన్న. కట్టండి బిల్.
2: ఈ వారం శ్రోతలారా, చిన్న చిట్కా, రాత్రి నిద్రపోయే ముందు మొబైల్ ఫోను కొద్దిసేపు పక్కన పెట్టండి. మంచి నిద్ర శరీరానికి విశ్రాంతినే కాదు, చర్మానికి పునరుత్తేజాన్ని కూడా ఇస్తుంది. కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. అందం కోసం మొదటి పెట్టబడి మంచి నిద్ర.

ప్రియమైన శ్రోతలారా, ఈరోజు సౌందర్య లహరి కార్యక్రమంలో మాతో కలిసి ప్రయాణించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం, చిరునవ్వు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్సారా కోరుకుంటున్నాను. వచ్చే బుధవారం మరో కొత్త అంశంతో, మరిన్ని మధురమైన పాటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీ సహజమైన అందాన్ని ప్రేమించండి. సెలవు, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. మీరు కుశలంగా ఉన్నారని శుభ నమ్మకంతోనే ఈ రాత్రి సమయాన్న అంటే 7:30 గంటలకు మొదలవుతున్నది మన AM2 రేడియో ఛానల్ మీద తెలుగు 20 నిమిషాల ప్రసారం. సరే శ్రోతలారా, అనుకుంటున్నాను బ్రహ్మాండకరంగానే ఈ బుధవారం రోజున మీరు కాలాన్ని గడిపి ఉన్నారు. సరే, మనం చక్కనైనవి కొన్ని పాటలతోనే మన ఈనాటి కార్యక్రమం అలంకరించి చేరి ఉన్నాను. అంటే ప్రసారం యొక్క తొలి పాట మీరు తప్పనిసరిగా మీరు మెచ్చుకుంటారు, వినండి.

అవునండి ప్రియమైన శ్రోతలారా, అంటే ఈ సమయం ఎవరెవరు మన ప్రసారం వింటున్నారో అందరికీ అనేక అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మీరు ఎంతో ఆతృతతోనే ఆనందపూర్వకంగానే ప్రతిరోజు ఉదయమైన సరే సాయంకాలం అయినా సరే మన తెలుగు కార్యక్రమాల కోసం వేచి ఉంటారు. అదేవిధంగా మనం కూడా ప్రతి ప్రసారంలో అదే ఆనందం, అదే ఉత్సాహం, అదే చిరునవ్వుతోనే మనం ఈ కార్యక్రమం మీ ముందుకు ప్రసారం చేయడానికి మనం కూడా వేచి ఉంటాము.

ప్రియమైన శ్రోతలరా, మన స్వరాల వేదిక తెలుగు కార్యక్రమం ఇంకా కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది. గదియారపు ముళ్ళు సూచిస్తున్నట్టుగా అంటే అనుకుంటున్నాను, ఈరోజు ఎన్నుకున్న చక్కనైనవి పాటలు మీరు విని బాగా మెచ్చుకున్నారు. దైవ అనుగ్రహాలుంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో కలుద్దామని. మీకందరికీ శుభరాత్రి, నమస్కారం.